ప్రాతరభగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతస్సోమముత రుద్రగహువేమ ప్రాతరజితం భగముగ్రగహువేమ వయం పుత్రమదితేర్యో విధర్త ఆధ్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిత్ రాజా చిద్యం భగం భక్షీత్యాహ భగ ప్రణేతర భగ సత్యరాధ భగేమాంధియముదపదదన్నః భగ ప్రణోజనయగోభిరశ్వైః భగ ప్రనృభిర్నృవంతస్యామ ఉతేదానీం భగవంతస్యామ ఉత ప్రపిత్వ